దుర్మార్దన నమ్మక వర్ధన ఆదవృతే డావరుడవంకే బరబవంకే భుజాఫరంకే తేజపరంగ్ లంకుడియా ఫాంధే ఆయుధ బాంధే సైన్య విమర్దన కాల సురంగ్ అష్టాయుధ చమ్కే భూఖండ దమ్కే అధిసతి చమ్కే ఫుంక్ ఫనంగ్ జయ జయ హో సీమా ఖాసుర్మర్దన రమ్మక వర్ధన దాతి జిణంగ్ చండాసుర చండన ముండం గుండన్ ఖాండే అఖండన్ ఖూన్ ఖితే దామని దమంకణ ధుజాఫరంకణ ఫణి ఫుంకారణ జ్యోధ చిత్తే సర్దార్ విపర్ఖండ్ దుష్ట ప్రఖర్ఖండ్ పుష్ట ప్రహర్ఖండ్ దుష్ట మథే జయ జయ హుసీమ కాసుర మర్దన భూమా కాతల ఊర్ధే దామని ప్రహాసన్ సుక్షమ నివాసన్ శ్రేష్ట ప్రకాశన గూఢగతే రక్తాసు